0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ముత్తుస్వామి దీక్షిత రచించిన గణేష కృతులు వింటారు. గానం డాక్టర్ నీతా చంద్రశేఖర్, శ్రీమతి భారతీ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎన్సిహెచ్ పార్థసారథి, శ్రీ బి సాయి కార్తికేయ. వాద్య సహకారం వీణపై శ్రీమతి ఖాజా సుభాషిణి శాస్త్రి, వైలిన్పై శ్రీమతి ఐ శారదాచలం, మృదంగంపై శ్రీ కాపా శ్రీనివాసరావు, నిర్వహణ డాక్టర్ నూకల చినసత్యనారాయణ.
4: Listen to a rendition of Muthuswami Dikshita's compositions on Lord Ganesha. Rendition

0: ఇప్పుడు వినండి శ్రీ మూలాధార చక్ర వినాయక శ్రీరాగం ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ శ్రీ శ్రీ మూలాధార చక్ర వినాయక సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి వల్లభ నాయకస్య బేగడ రాగం రూపకతాళం.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ బేగడా. వల్లభ నాయకస్య సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి ఆర్ద్రదేశి రాగంలో శ్రీ గణేశాత్పరం ఖండ చపుతాళం.
1: You will have listened to a composition in rag Ardradeshi, Shri Ganeshatparam, set to Khanda Chaputal.

0: ఇప్పుడు వినండి ఏకదంతం భజేహం, బిలహరి రాగం, మిశ్ర చాపుతాళం.
1: లిసన్ టు ఏకదంతం భజేహం, ఎ కంపోజిషన్ సెట్ టు మిశ్ర చాపుతాళ్ ఇన్ రాగ్ బిలహరి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గజాంబా నాయకో రక్షతు జంజూటి రాగం మిశ్రచాపు తాళం.
1: లిసన్ టు గజాంబా నాయకో రక్షతు, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ జంజూటి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు వినండి గణనాయకం భజేహం, రుద్రప్రియ రాగం, ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ రుద్రప్రియ, గణనాయకం భజేహం, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి గజానన యూతం రాగం చక్రవాకం ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ చక్రవాకం గజానన యూతం సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మహాగణపతిం వందే తోడి రాగం రూపక తాళం.
1: ది రెండిషన్ కంక్లూడ్స్ విత్ ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి. మహాగణపతిం వందే సెట్ టు రూపక తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ముత్తుస్వామి దీక్షితర్ రచించిన గణేష కృతులు వినారు. గానం కుమారి డి వర్ధని, డాక్టర్ ఎస్ ఉమాదేవి, శ్రీ వాసా గోపినాథరావు, శ్రీ ఎన్ రామమూర్తి. వాద్య సహకారం వీణపై శ్రీమతి కె నాగమణి, వైలిన్పై శ్రీమతి పూసర్ల మనోరమ, మృదంగంపై శ్రీ పివి రమణమూర్తి. నిర్వహణ డాక్టర్ నూకల చినసత్యనారాయణ.
1: You were listening to a rendition of Muthuswami Dikshitar's compositions on Lord Ganesha, rendered by Kumari D. Varthani, Dr. S. Umadevi, Srivasa Gopinath Rao, and Sri N. Ramamurthy. They were accompanied on Veena by Srimati K. Nagamani, on violin by Srimati Pusarla Manorama, and on Mrudangam by Sri P. V. Ramanamurthy, conducted by Dr. Nukala Chinnasathyanarayana.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Violin Recital by Sri Peravali Nandakumar, supported on Mridangam by Sri K. Jagadish.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో పెరవలి నందకుమార్ గారి వయోలిన్ వాచక చేరి వింటారు. మృదంగ సహకారం శ్రీ కె. జగదీష్.

0: సరసి జనాభ అటలవర్ణం సెట్టు కాంబోజిరాగ్.
1: కార్యక్రమంలో ముందుగా సరసి జనాభ కాంబోజిరాగంలో అటతాళ వర్ణం

0: You have just heard to a Papanasam Sivan Kruti, Srivalli Devasenapate, in Agnatabhai Ravi, set to Adithal.
1: Intavarku, Srivalli Devasenapate, Papanasam Sivan Kirtanavinaru, Natabhai Raviragam, Adithalam.
0: Now listen to Epnam Subramanya Ayyar Kruti, Raghuvamsa Sudambudhi Chandra, in Rakadanakutuhlam, set to Adithal.
1: Tarvata, రఘువంశ సుధాంబుధి చంద్ర పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన కథన కుతూహలం రాగం ఆది తాళం.

0: యూ జస్ట్ హర్డ్ టు ఎ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి రఘువంశ సుధాంబుది చంద్ర ఇంద్రా కథన కుతూహలం సెట్టు ఆదితాళ్.
1: ఇంతవరకు రఘువంశ సుధాంబుది చంద్ర పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కీర్తన విన్నారు. కథన కుతూహలం రాగం ఆదితాళం.
0: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ నైటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు ఆర్ లిస్నింగ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పెరవలి నందకుమార్.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో పెరవలి నందకుమార్ గారి వయోలిన్ వాద్య కచేరి వింటున్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ పెరవలి నందకుమార్ నౌ ప్రెజెంట్స్ ఎ త్యాగరాజ కృతి మాటి మాటికి మోహన సెట్టు మిసరచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మాటి మాటికి త్యాగరాజ స్వామి కీర్తన మోహన రాగం మిశ్రచాపుతాళం.

0: You have just heard to a Thagaraja Kruthi, Maati Maatiki, in Rag Mohana, said to Mrs. Chaputal.
1: ఇంతవరకు మాటి మాటికి త్యాగరాజ స్వామి కీర్తన విన్నారు. మోహన రాగం, శ్రీపుతాళం.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హ్యావ్ హర్డ్ టు వయలిన్ రిసైటల్ బై శ్రీ పెరవలి నందకుమార్, సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె జగదీష్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: రాగం ఛానల్లో మీరింతవరకు పెరవలి నందకుమార్ గారి వయోలిన్ వాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె జగదీష్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్తక దిన్నది తత్త

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ వింటారు. వాతిసహరం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ముందుగా వినండి సహనరాగంలో త్యాగరాజస్వామి కృతి ఏమాన చేవో రూపకతాళం.
2: Listen to a Carnatic Veena recital by Shri Meduri Srinivas. He is accompanied by Shri Keshanapalli Krishna Prakash on mridangam. Shri Meduri Srinivas begins his Veena recital with the composition of Saint Tyagaraja, E Manatichevo, in Rag Shahana, set to Rupak Tal.

0: బ్రోవ అరమ బహుదారి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బ్రోవ భారమ ఇన్ రాగ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు నండి నారాయణి రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నీవేగాని నన్ను రక్షించే వారెవరు ఆదితాళం.
1: నౌ లిసన్ టు రామా నీవేగాని నన్ను రక్షించే వారెవరు ఇన్ రాగ్ నారాయణి, అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మేడూరి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వరరాగ సుధారస శంకరాభరణ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. You are listening to a Carnatic Veena recital by Shri Meduri Srinivas. He is accompanied by Shri Keshanapalli Krishna Prakash on Mridangam. Continuing the concert, you will now listen to Swararaga Sudharasa, a composition of Tyagaraja Swami in Rag Shankarabharanam set to Aditaal.

0: కార్యక్రమ చివరిగా వినండి కురై ఉండ్రం ఇల్లై రాజాజీ రచన రాగం మాలిక ఆదితాళం.
1: శ్రీ మేడూరి శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ రాజాజీ ఇన్ రాగమాలిక కురయుండ్రుమిల్లై సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రేడూరి శ్రీనివాస్ వీణావాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీ మేడూరి శ్రీనివాస్. హీ వాజ్ అకంపనీడ్ బై శ్రీ కేశానపల్లి కృష్ణ ప్రకాష్ ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.